కృష్ణ బంద బందై ప్రాణ మేరో జావోస్, ప్రాణ మేరో ఉడి జావోస్ దివ్య ధామ మహా.